0: గడింగ్ హెదుడు అగ్గడి థిరీస్ మ్యాట్ మీ దివ్యరాజ్యకేడు
1: దివ్యరాజ్యగాడు మిగడిగా మీ గెలిస్తేనే బుడతి మీ ఉన్న కొరువాంకే వందస్కొద్దే ప్రోగ్రామ్ ముసఫం ఫిలావళి మీ మిసిల్స్ లాగే తిమ్మన ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ గా కొరువాంకే వాదివ్వాణి అల్కారి అలీ వహీద్ అబ్దుల్ రహమాన్ దరివరుణకి ఫాత్మత్ మిజ్నా హుజైమ అబ్దుల్లా సంఫా షఫీగా అది ఖదీజా ఇసానా
2: అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహ్. తజ్వీదుగా హమతకా ఎగ్గుత రీతిరాగా ఖురాన్ కేవం దస్కొద్దే ప్రోగ్రాముగా నగాదేని సూరతుల్ బకరాగే

0: మీ హరగడి మెందుకొరి ఎగారగడి సాళిస్ ఫస్ట్ మినిట్ మీ దివ్యరాజ్ గడు మీ గడిగ మీ దండ వాళ్ళని సరుకారు గే ఉలాన్ అది అమిల ఫరత్వకి తిన్నెవు ఫెమిలీ కోట్ మాల దివ్యరాజ్ ఇవులాన్ నంబరు సతేక సాళి సాయ్ బిఏకెంగ్ ఒబ్లిక్ పిఎస్ఎం ఒబ్లిక్ తిహా సబ్బిస్ ఒబ్లిక్ హతే ఇవులాన్ పా గొయ్దు ఉణిమాగే హసం ఫయాజ్ ఐడి కార్డ్ నంబరు ఏ తినెంగి సుమె తినే హతరి ఫహే మి ఫరాతకి సాబిత్ హరదుగే ఫ్యాసా హుకుమా ఎగ్గుత దక్కా ఫణువాతి మీ కోటం బలముందా హుకుం తంఫీజ్ కురుముగే మసలకా గుళిగెం హాజిర్ కురం బేణుంవే కోటం హాజిరు నుకురే ఫావా ఫరాతికే వీమా హసం ఫయాజ్ మాలేగా నువత మాలే క్యారి రషిగా నువత ఉళందే గాహురినమ హెద్దు హోగి తిరేగా ఫెమిలీ కోటం హాజిరుమం హసం ఫయాజం అంగమే అది రాజ తెరే రాశిగా నువత రాజ్యం బేరుగా హురినమ ఫనర దుహుగ తెరేగా ఫెమిలీ కోటం హాజిరుమం హసం ఫయాజం అంగమే మీ ముద్దతుగ తెరేగా కోటం హాజిరు నుజ్జినమ హసం ఫయాజ్గే గైరు హాజిరుగా మసల హింగా నిమ్మేణకంవే సంగమే తినే జుమాదుల్లా సాదస్తే సషే సాద అక్టోబర్ దేహా సబ్బిస్ ఫెమిలీ కోట్ మాల్ దివ్యరాజే ఇవులాన్ నంబరు సతేక సాళి సాయ్ బిఎకెంగ్ ఒబ్లిక్ పిఎస్ఎం ఒబ్లిక్ తెహా సబ్బిస్ ఒబ్లిక్ హై ఇవులాన్ కాఫ్ మాలె మీ మలిఫ్ టేజీ విలా అహ్మద్ నాజిమ్ ఐడి కార్డ్ నంబరు ఏ సుమెంగ్ హతే తిన సుమెంగ్ అషే తినకి సాబిత్ హరదుగే ఫ్యాసా హుకుమా ఎగ్గుత దక్కా ఫణువాతి మీ కోటం బలముందా హుకుం తంఫీజ్ కురుముగే మసలేకా గుళిగెంగ్ హాజిర్ కురం బేణువే కోటం హాజిర్ కురై ఫణువా మిహికే వీమా అహ్మద్ నాజిమ్ మాలేగా నువత మాలే క్యారిగె రషిగా నువత ఉళందే గాహురినమ హెద్దు హోగి తెరేగా ఫెమిలీ కోటం హాజిరుమం అహ్మద్ నాజిమ్మం అంగమే అది రాజ్ తెరే రషిగా నువత రాజ్యం బేరుగా హురినమ ఫణర దోహుగి తెరేగా మీ కోటం హాజిరుమం అహ్మద్ నాజిమ్మం అంగమే మీ ముద్దతుగ తెరేగా కోటం హాజరు నువజ్జినమ అహ్మద్ నాజిమ్ గె గైరు హాజిరుగా మసల హింగా నిమ్మేణ కంవెస్ అంగమే తిన జుమాదుల్ ఉలా సాదస్తేక సాడి సషే సాద అక్టోబర్ దేహా సబ్బిస్ ఫెమిలీ కోట్ మాల్ దివ్యరాజ్ ఇవులాన్ నంబర్ సతేక సాళి సాయ్ బిఎకెంగ్ ఒబ్లిక్ పిఎస్ఎం ఒబ్లిక్ తెహా సబ్బిస్ ఒబ్లిక్ అషే ఇవులాన్ దాలో బాండిదు దిల్ కస్కే ముఫ్రిహ్ ఇబ్రాహీం ఐడి కార్డ్ నంబర్ ఏ దే సుమె నువై తినె సుమె సుమె మీ ఫరాతకి సాబిత్ హరదుగే ఫ్యాసా హుకుమా ఎగ్గుత దక్కా ఫణువాతి మీ కోటం బలముందా హుకుం తంఫీజ్ కురుముగే మసలేకా గుళిగెం హాజిర్ కురం బేణువే కోటం హాజిర్ కురై ఫణువా మిహికే వీమా ముఫ్రి ఇబ్రాహీం మాలేగా నువత మాలికారిగి రషిగ్గా నువత ఉళందే గాహురినమ హెద్దు హుగ తెరేగా మీ కోటం హాజిరుమ ముఫ్రి ఇబ్రాహీమం అంగమే అది రాజ్య తెరే రషిగ్గా నువత రాజ్యం బేరు గాహురినమ ఫణర దోహుగ తెరేగా మీ కోటం హాజిరుమ ముఫ్రి ఇబ్రాహీమం అంగమే మీ ముద్దతుగ తెరేగా కోటం హాజిరు నువజ్జినమ ముఫ్రి ఇబ్రాహీంగి గైర్ హాజిర్గా మసల హింగా నిమ్మేణ కంవెస్ అంగమే తినే జుమాదలోలా సాదస్తిక్ సాడి సషే సాద అక్టోబర్ దేహా సబ్బిస్ హోదు అతోడు ఉతుర్బురి దాందు మెజిస్ట్రేట్ కోర్ట్ దాందు దివ్యరాజ్ యులాన్ నంబరు హసతేక సాళిస్ హసతేక ఫస్తుల స్నోయింగ్ ఏ ఒబ్లిక్ దేహ సబ్బిస్ ఒబ్లిక్ పార యులాన్ దరంజింగ్ ఒత్తో బెలుం దరంజింగ్ ఒయ్గె మీ దన్నవా ఫరాతుగే మచ్చ దౌవాయ్ కురా ఫరాతే వాణమ మేదుం ఫిషిగెన్ హ్యాద్దు అహుగే తెరేగా లియుమకుం ఎకం గాఫలిఫ్ దాందు మెజిస్ట్రేట్ కోర్టం ఇంకెమం ఎదమే గాఫలిఫ్ దాందు పామ్ సైడ్ హుసెన్ ఇబ్రాహీం దే జుమాదుల్లా ఊలా సాదస్తిక సాళి సషే 13 అక్టోబర్ దేహా సబ్బిస్ దే మీ దండ వాళ్ళని అమిల ఫరేతోగి దిన్నవు అళుగణమెంగె కొక్కో హెంవేరు అరాహందు హెంవేరు వండర్లేండ్ షమాయిల్ హుసెన్ వణి హైంగ్ అక్టోబర్ దేహా సభ్యుగా నియాయిఫే వీమా షమాయిల్ హుసెన్గె మచ్చెన్ ఎవ్వెస్తారంజన్వత వసియతే వాణమ ఎమ్మస్ దోహోగి తెరేగా అళుగణమెన్న గుళువ్వా ఇక్కడ నిమ్మెదమే ఆయులాగి ఫరాతుం అహ్మద్ అబ్దుల్ కణి ఫోన్ హతింగ్ హతింగ్ హతింగ్ అషే దేంగ్ అషింగ్ అషే ఆమ్నట్ లీనా ఫోన్ హతింగ్ హైంగ్ హాయ్ ఫహెన్ నోయ్ నోయంగ్ హతరే సమా హుసెన్ ఫోన్ నోయంగ్ హతింగ్ అషే సుమెద్దే సుమెంగ్ హతే అడుగణమే గెదత్త గాఫ్తాల్ వాదు హైవుజే ఆమినత్ ఇబ్రాహీం వణి తినెంగ్ అక్టోబర్ దేహా సభ్యుగా నియాయిఫే వీమా దత్తగె మచ్చం ఎవ్వస్తారంజన్వత వసియతె వాణమ ఎకెన్ నవంబర్ దేహా సభ్యుగె కురిం అళుగండ గుళువ ఎకెన్ నిమ్మెం ఎదమే ఆయిలాగ్ ఫరాతుం ఆమినత్ ఫరీషా ఫోన్ నుయ్ నుయ్ నుయ్ సుమె సుమె ఫహెన్ హతరే అళుగణమెంగె మమ్మ మీమ్ అలిఫ్ మజనీలో ఫాతిమత్ నజీరా వణి తినెంగ్ అక్టోబర్ దేహా సభ్యుగా నియాయిఫే వీమా మమ్మగి మచ్చం ఎవ్వెస్తారంజన్వత వసియతె వాణమ ತಿರಿಸ್ ದೊಹೊಗೆ ತೆರೆಗ ಅಳುಗನ್ ಮಿಣ್ಣ ಗುಳುವ ಎಕಣ್ಣಿಮ್ಮೆ ಎದೆಮೆ ಆಯ್ಲಾಗ್ ಫರಾತುಂ ಯಾಮೀನ್ ಆದಂ ಫೋನ್ ನುವೆ ನುವೆ ನುವೆ ಹೈಡ್ ನುವೆ ದೇ ನುವೆ ಮರಿಯಂ ಸುನೈನ ಫೋನ್ ಹತೆ ನುವೆ ಹತರೆ ನುವೆ ನುವೆ ಹತೆ ಹತರೆ ಅಳುಗನ್ ಮೆಗೆ ಮಮ್ಮ ತಾ ದಿಯ ಮಿಗಿಲಿ ಎಂದರಿ ಮಾಗೆ ಐಷತ್ ಹಸಂ ಐ ಐಸಕೊಕ್ಕೊ ವಣಿ ಏಕೆಂಗ್ ಅಕ್ಟೋಬರ್ ದೇಹ ಸಭ್ಯುಗಾಣಿ ಐಫೆ ವೀಮಾ ಮಮ್ಮಗೆ ಮಚ್ಚಂಗ್ ಎವ್ವಸ್ತರಣ್ಯನೋತ ವಸಿಯತೆ ವಣಮ ಎಮ್ಮಸ್ತೋಹೋಗೆ ತೆರೆಗಾಳುಗನ್ ಮಿಣ್ಣ ಗುಳುವ ಏಕಣ್ಣಿಮ್ಮೆದಮೆ ಆಯ್ಲಾಗ್ ಫರಾತುಂ ಮ್ಯಾಮುನಾ ಅಬ್ದುಲ್ ರಹಮಾನ್ ಫೋನ್ ಹತೆಂಗ್ ಹೈ ಸುಮೆ ಹಾಯಂಗ್ ಹತೆ ನುವೆಂಗ್ ಹತೆ ಮೊಹಮ್ಮದ್ ತೌಫೀಗ್ ಫೋನ್ ಹತೆಂಗ್ ಹತೆ ತಿನೆ ಹತರೆಂಗ್ ಹತೆ ಫಹೆ ಫಹೆ ಅಳುಗಣ್ ಮೆಂಗೆ ಬಪ್ಪ ಹಾದಾಲ್ ಕುಳುದು ಫುಶಿ ಡೆಟ್ಸನ್ ಡೆಟ್ಸನ್ ಹುಸೆನ್ ಉಮರ್ ವಾಣಿ ತಿರಿಸ್ ಸೆಪ್ಟೆಂಬರ್ ದೇಹ ಸಭ್ಯುಗಾಣಿ ಐಫೆ ವೀಮಾ ಬಪ್ಪಗೆ ಮಚ್ಚಂಗ್ ಎವ್ವಸ್ತರಣ್ಯನೋತ ವಸಿಯತೆ ವಾಣಮ ಎಮ್ಮಸ್ತು ಹೋಗಿ ತೆರೆಗ ಅಳುಗಣ್ ಮೆಣ್ಣ ಗುಳುವ ಏಕಣ್ಣಿಮ್ಮೆದಮೆ ಆಯ್ಲಾಗ್ ಫರಾತುಂಗ್ ಆದಮ್ ಹುಸೆನ್ ಫೋನ್ ನುವೆಂಗ್ ಹೈ ನುವೆ ದೇಸುಮೆ ದೇಸುಮೆ ಫೋನ್ ಹತೆ ನುವೆಂಗ್ ಹತರೆ ನುವೆ ತಿನೆ ನುವೆ ದೇ ಮಿಹಾರು ಗಡಿಂಗ್ ಮೆಂದುರು ಕುರಿ ಎಗಾರು ಗಡಿ ಫನ್ಸಾಸ್ ಎಂ ಮಿನಿಟು ಮೀ ದಿವ್ಯರಾಜ್ಯಗಡು
1: ಇಲ್ಮಿ ನೂರು ಹಿತ್ತಂ ಆರೋ ಕುರುವ ದೆದುಣಿಯಗೆ ಬಾಜ್ವರಿಕಮ ಮಗು ದಕ್ಕಾದೆ
2: ತುಳಹೆಯ ಫುದುನ್ ತೆರೆ ಉಫಾವಿರದಿರುಳುಮಕ ರಾಸ್ತ ಫಹಿಕೊತ್ತೆ
1: ಉಮ್ಮೀದು ಆಕೊದ್ದಿ ಎಕಣಿವೆರಿಕಂ ಫಿಲುವಾದೆ
2: ದಿವೆಹಿರಾಜ್ಯಗೆ ಅಡು
1: ಇಂಹಾ ಸತರ್ಸೆಗ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್
2: ಅಡಿಹ ನುವೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್

అది నుబాబహెగ్గె మిసాలకి బిమ్మతిం ఉఫ్రాగిందా అది ఎగహకం ఎవ్వె సాబిత్ కమెన్నువా నుబా గహెగ్గె మిసాలే.

అడుగు వెరి రసకలా హమకాశ్వరం ఏ బుధు తమ్ మీ సగుం కొరి గిన బకు మగు ఫ్రద్దాఫి ఫహె మీ అళాయ తబా విద్య మీహకి హమకాశ్వరం అడుగు దీనుగ మీహకి అది అళాయం ఉరి దిజ్య మీహ దన్నాశే ఫహె హమకాశ్వరం ఇబ రసకలాంగి గిన గిన ఫాఫు ఫుసవా రహీం వంత రసకలాంగి.

ఎవరెన్నం అజాబ్ అన్న దుహామెదు ఖలేగ్ ఫాను మీస్తకున్న ఇంజారు కురవ్వాషే ఫహే అనియా వెరివి మీహం బునానితి అలమింగి వెరి రస్కలాకు ఖైరి ముద్దతకం అలమిం ఫస్కురవ్వాన్ దేవి ఏరుం ఇబరస్కలాంగి గువా లెవ్వుమ అలమిం ఇజాబ దే హుషీముయ్ అది రసూలున్న తబావా హుషీముయ్ జవాబు గా బునవేనతి త్యబా మీహున్న దునియే నెతిద్యుమే నా నానకమ మీగ కురిం త్యబా మీహుం హువాకున్ నూళె ముహయ్యే.